0: అది దిశయ సోతే తె కంజలే చమ్మన కొట్టా మన దీవాన తె కంజలే చమ్మన సోతే బరుచి సోతం కంజలే చమ్మన కొట్టా మన దీవాన.
1: This one I can actually luckily translate. And the tune's called Tai Kanjali Chamana Kurta Mana Diwana, means the kajal in your eyes, you know, the kajal that women put in their eyes, like the black stuff. So the kajal in your eyes has made me crazy for you. That's the